నిలువనాలు కల్లనాయ్ హిదాకమీ అలంచమీ యోమ కుజూఇ యోమ నిదాయ్ అర్బాబి ఖైరి అర్బాబి దైరి.